కించకుమా. పనికరించమను రోమియోని కరుణిస్తే నేరమా, కంట చూడనని కసుమంటూ కదిలేస్తే న్యాయమా. నిన్ను తప్ప ఇంకోని చూడనని ఒట్టు వేసుకుని వెంట పడ్డ నన్ను చూడుమా. ఇష్క్ ఇష్క్ హై, ఇష్క్ ఇష్క్ హై.

0: తెలుస్తుంది అసలైన అర్థం.
1: ఇష్టం ఉంటే అన్ని తీపిగానే ఉంటవమ్మా, నన్ను కానీ తాకింద కంది పోదా నీ చెయ్యి.
0: సంతోషించవలే, డైలాగులు కొట్టుకు.
1: సంతసించితే చింత చేరవే, చింత తీర్చవే, చింతమేని సుకుమారమా. ఇష్క్ ఇష్క్ హై జాన్ జాన్ మన్, జాన్ జాన్ మన్, ఇష్క్ ఇష్క్ హై.